0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ గోపవరం రామచంద్రన్, ఘటంపై శ్రీ అలగోలు సత్యనారాయణ. కార్యక్రమంలో ముందుగా వినండి రామభక్తి సామ్రాజ్యం, శుద్ధ బంగాళా రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆరితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Dr. Dwaram N.V.J. Lakshmi. She is accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan, on Ridangam by Shri Gopavaram Ramachandran, and on Ghatam by Shri Alugolu Satyanarayana. Shrimati Lakshmi begins her recital with a composition of Tyagaraja Swami, Rama Bhakti Samrajyam, in Rag Shuddha Bangala, set to Aditaal.

0: ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధ పంతువరాళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శివ శివ శివ యనరాధ ఎన్ రాగ్ పంతువరాళి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగం పై శ్రీ గోపవరం రామచంద్రన్, ఘటం పై శ్రీ అలగోలు సత్యనారాయణ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీనివాస తవచరణం. కరహర ప్రియరాగంలో పాపనాశం శివన్ రచన, చతురస్ర జాతి రూపక తాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి. షీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, ఆన్ మృదంగం బై శ్రీ గోపవరం రామచంద్రన్, అండ్ ఆన్ ఘటం బై శ్రీ అలుగోలు సత్యనారాయణ. Dr. Lakshmi continues her recital with the composition of Papanasham Shivan Srinivasa Tava Charanam in Raag Kharahara Priya set to Chaturashtra Jati Rupak Taal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జో అచ్యుతానంద కాపీరాగంలో అన్నమాచార కీర్తన ఖండచాపు తాళం.
1: డాక్టర్ లక్ష్మి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య జో అచ్యుతానంద ఇన్ రాగ్ కాపీ సెట్ టు ఖండచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి విన్నారు. పాద్య సహకారం వయలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ గోపవరం రామచంద్రన్, ఘటంపై శ్రీ అలగోలు సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Dr. Dwaram N.V.J. Lakshmi. She was accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan, on Ridangam by Shri Gopavaram Ramachandran and on Ghatam by Shri Alagol Satchinarayana. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classic Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Nadaswara Recital by Sri M. Mastan Sahab and Party, supported on Special Dolu by Sri K. Srinivasulu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి నాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం మస్తాన్ సాహెబ్ బృందం వారి నాదస్వర వాద్యం వింటారు. శ్రీ కె శ్రీనివాసులు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ త్యాగరాజ కృతి రఘునాయక ఇన్ రాగ్ హంసధ్వని సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా రఘునాయక హంసధ్వని రాగం ఆతాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

0: అంటిల్ నౌ యు హావ్ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి చేసినదెల్ల మరచితివో ఇన్ రాగ్ తోడి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు చేసినదెల్ల మరచితివో రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన విన్నారు.
0: రాగం 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you have enjoyed Nadaswara recital by Sri M. Mastan Sahab and Party, supported by Sri K. Srinivasulu on Special Dolu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: Meerintavarku

కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎమ్మస్తాన్ సాహిబ్ బృందం వారి నాదస్వర వాద్యమన్నారు. శ్రీ కె శ్రీనివాసులు ప్రత్యేక టోలుపై సహకారం అందించారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ సమర్పణ.

0: This is Ragam 247 DTH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పొలపాటి అంకయ్య గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఆకళ్ల మల్లికార్జున శర్మ, మృదంగంపై శ్రీ కోలంక వెంకటరాజు, ఘటంపై శ్రీ ఎస్ వెంకటరమణ. కార్యక్రమంలో ముందుగా వినండి సీతాపతే, ఖమాస్ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
4: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఉప్పలపాటి అంకయ్య. హిస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఆకళ్ల మల్లికార్జున శర్మ, ఆన్ మృదంగం బై శ్రీ కోలంక వెంకటరాజు, అండ్ ఆన్ ఘటం బై శ్రీ ఎస్ వెంకటరమణ. శ్రీ ఉప్పలపాటి అంకయ్య బెన్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ A composition of Saint Thyagaraja in Rag Khamas, Sita Pate, set to Aditala.

0: ఇప్పుడు వాడేరా దైవము పంతువరాళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ పంతువరాళి. వాడేరా దైవము, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ, సెట్ టు

0: ఇప్పుడు వినండి గంగా శివు శిరమున హంసానంద రాగం త్రిశ్రణడ వి కృష్ణమూర్తి రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ వి కృష్ణమూర్తి. గంగా శివు శిరమున ఇన్ రాగ హంసానంది సెట్ టు త్రిశ్రణడ.

0: ఇప్పుడు వినండి క్షమ విడచిన అఠాణారాగం సమతాళం వి కృష్ణమూర్తి రచన.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ అఠాణా క్షమ విడచిన సెట్ టు సమతాళ్ కంపోజ్డ్ బై వి కృష్ణమూర్తి.

0: ఇప్పుడు వినండి. నీతో వాదన చేయటం న్యాయమా? కళ్యాణి రాగం, మహారుద్ర తాళం, వి కృష్ణమూర్తి రచన.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి. నీతో వాదన చేయుట న్యాయమా? కంపోజ్డ్ బై వి కృష్ణమూర్తి, సెట్ టు మహారుద్ర తాళం.

0: ఇప్పుడు వినండి పల్లవి సాహిత్యం పరమదయావర వరనిలయ లక్ష్మీ నృసింహ పావన చరిత చతురస్ర జాతి మత్స్యతాళం.
1: శ్రీ ఉప్పలపాటి అంకయ్య కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ రాగం తానం పల్లవి ఇన్ రాగ్ వాచస్పతి సెట్ టు చతురస్ర జాతి మత్స్యతాళ్. లైన్స్ ఆఫ్ ద పల్లవి ఆర్ పరమదయావర వరనిలయ లక్ష్మీ నృసింహ పావన చరిత.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ ఉప్పలపాటి అంకయ్య గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ ఆకళ్ల మల్లికార్జున శర్మ, మృదంగంపై శ్రీ కోలంక వెంకటరాజు, ఘటంపై శ్రీ ఎస్ వెంకటరమణ.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri Uppalapati Ankaya. He was accompanied on violin by Shri Akila Mallikarjuna Sharma, on mridangam by Shri Kolanka Venkataraju, and on ghatam by Shri S. Venkataramana.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetan DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program